0: ఏ సమాధిజుడు విసర్గంధోని పేదాది పులిజుడు సమాధర్పశిచ్వీనా
1: దమ్ము సాఫర్యార్జన్ కదన్ దే మహే వతంత కైచేసా ఈ ఊహే జీనా
0: ఏ సర్ది సాపిన్ పులుటకీదా ప్రదేవ కందే దల్తనీ స్టి బలక్తూనా